అచ్చేదంగా భేదంగా కర్మంగా కాలంగా ఖండంగా భండంగ ప్రచండంగ పాలంగ తాతంగ మాతంగ జాతంగ కాయంగ నేహంగ గేహంగ భర్మంగ భాయంగ నూపంగ భూపంగ కాయంగ కర్మంగ త్రాసంగ.